కృష్ణ కృష్ణ బోల్నాలాయి పరదైన హైమోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మంత్ర పరదా కోలా భవజాల పారీజా

కృష్ణ బృందావన్ లై మరినా పౌంత ఓ కృష్ణ కృష్ణ బృందావన్ లై మరినా పౌంత ఓ మరినా పౌన చో మైలే మరినా పౌన చో కృష్ణ కృష్ణ బృందావన్ లై మరినా పౌంత కృష్ణ.